వక్రతుండ మహాకాయ సూర్యకోటి సంప్రభ నిర్విధినం కురుమే దేవ సర్వకార్యషు సర్వదా. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పార బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః.

0: వక్రతుండా మహాకాయ సూర్యకోటి సంప్రభ నిర్విధినం కురు మే దేవ సర్వకార్యషు సర్వదా రుబ్రరు మిల్నే కా మౌకా నహి పా రహా అథ శబ్దో సే అప్నో కో నమన్ కర్ లేతా హూ ప్రత్యేక వ్యక్తి కిసి న కిసి రూప మే శ్రేష్ఠ హోతా హై ఇసిలియే ఆప్కీ శ్రేష్ఠతా కో హృదయ సే నమస్కార్ కర్తా హూ ఫాహన్ రేడియో కే సభీ సునే వాలో కో హార్దిక్ సే అభినందన్ కర్తా హూ ఔర్ యహాన్ సే కార్యక్రమ్ జ్యోతి కా ప్రకాశ్ హమ్ సబ్ లేకర్ ఆప్కే సాథ్ జుడ్ గయే హై హమారే కొలేఖా సాథీ మనీషా జీ జో అప్నా ఎంట్రీ డాల్తే హై ఫిర్ బబ్లీ జీ ఫిర్ పనేల్ కే పీచే బైఠే హువే హమారే శాంతా ఖమై జీ
1: गौतम बुद्ध इनका जीवन हर किसी के लिए प्रेरणादायी है। गौतम बुद्ध बौद्ध धर्म के प्रवर्तक थे। इनका जन्म 483 ईस्वी पूर्व तथा महापरिनिर्वाण 563 ईस्वी पूर्व में हुआ था। बचपन में उनको राजकुमार सिद्धार्थ के नाम से जाना जाता था। बौद्ध ग्रंथों के अनुसार गौतम बुद्ध के जन्म से 12 वर्ष पूर्व ही एक ऋषि ने भविष्यवाणी की थी कि यह बच्चा या तो एक सार्वभौमिक सम्राट या महान ऋषि बनेगा। 35 वर्ष की आयु में उन्हें ज्ञान की प्राप्ति हुई। वे संसार का मोह त्याग कर तपस्वी बन गए और परम ज्ञान की खोज में चले गए। आइए आज हम आपको सिद्धार्थ के महात्मा बुद्ध बनने के सफर के बारे में बताते हैं।
2: हर दिन सर्वश्रेष्ठ होता है क्योंकि कोई भी दिन वापस लौट कर नहीं आता। सभी सुनने वालों को मेरी ओर से नमस्कार।
3: मेरे प्यारे सुनने वालों, आपको हार्दिक से स्वागत है आज इस